తెలాయ్ జయముస్కొల హోయ అత పారి హర్కో నాం ఖన్మాయోదారి అని పునజన కర్తనే తర హర్కో నాం కూడపా పరహరాయ గురుముఖ నాం జప మన మేరే నాన ఉపావ సుఖ నేర సుఖ సుఖ రాజా దుఃఖియా హర్కా నాం జప తోయ సుఖియా లా కరోరి బంధన పరే హర్కా నాం జప సునిశ్వరే అనకుమార రంగ తిఖ నాం బుజా భయ హర్కా నాం జప త్యాగా భయ